శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదత్వా సర్వభూతత్వా తస్మై శ్రీ గురవే నమః. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. ఆకాశవాణీర అగణిత శ్రోతాగణకు పవిత్ర బాహుడా యాత్రా అవసరే పవన శ్రీక్షేత్రరు అనేక శుభేచ్ఛా ఏం అభినందన. ప్రణామ శ్రోతాబంధు. అఖిళ బ్రహ్మాండనాథ పరమాత్మా పరంబ్రహ్మ భక్తజన వత్సళ కరుణా వరుణాళయ పతిత పవన మహావాహుకర ఆజి బాహుడా యాత్రా. ఆజి రథయాత్రార నవమ దివస, ఆషాఢ శుక్ల దశమీ తిథి. ఏ దినర మహాత్మ్య సంపర్కరే స్కందపురాణ కౌంచి, నవమ్యాం బాసయే దేవాన్ తేషు ప్రాతః సమృద్ధిమత్ దక్షిణాభిముఖీ యాత్రా విష్ణుహరేషా సుదుర్లభా. అర్థ హెలా నవమ దివసరే దేవతా మానంకు రథరే బసైబ, ఏహి ప్రాతః అత్యంత సమృద్ధివాన్, ఏ దక్షిణాభిముఖీ విష్ణు యాత్రా అత్యంత దుర్లభ. కెతే కాళరు శబర ద్వారా పూజిత దారు దేవతా విశ్వావసుర నీలమాధవ బాట దై ఆమ పై దారు బ్రహ్మరే రూపాంతరిత హోయచంతి. కెతె రాజా కెతె విద్వాన్ సాధు సంతంకర అత్యంత మోహనీయ విచారర ఇయ హోచి ఫళ. ఆమె మనే జాణిపారివా, బుజిపారివా ఏవం అనుభవ కరిపారివా బోలి సెమాన నిరాకార నిరాభాస నిర్గుణ నిరంజన బ్రహ్మకు సాకార సగుణ కరిదెలే, తాంకు మనుష్య భళి కరిదెలే, ఎపరికి తాంకు జన్మమృత్యు చక్రరే మధ్య ఆబద్ధ కరిదెలే. స్కందపురాణ కహిలే జత్రాస్తే దారవతను శ్రీశో మానుషి లీలయా. ప్రకృతరే నాహి తుమ నామరూప నాహి తవ గుణ, భక్తి ఆకర్షణే ఆసి బోలాఓ సగుణ. కేవల ఏవం కేవల భక్తి హి పరంబ్రహ్మకు తాంక పరంబ్రహ్మత్వరు ఒలై ఆణి ఆమర హాత పాంతారే పంచై దేచి. తాంక మానుషి లీలార ఏక అంశ హోచి ఏ యాత్రా, అశేష పుణ్య ప్రదాయక యాత్రా ఇయే. స్కందపురాణ మతరే పదా జాంతం రథే జాంతం జ పశ్యత్ దక్షిణాముఖం తస్య జన్మ కృతార్థ స్యాత్ బాజి మేధ పదే పదే. మహాప్రభుకర ఏ దక్షిణాభిముఖ యాత్రా దేఖివా లోకర జన్మ కృతార్థ హే జాయ, ఏం ప్రతి పదరే అశ్వమేధ యజ్ఞర ఫల ప్రాప్తి హే. సరి ఆసూచి మహాప్రభుకర స్వయం లీలా, మహామహిమంకర మానుషి లీలా. శ్రోతాబంధు, ఆమె వ్యవస్థార ఉచ్చ ఉచ్చ సోపానరే సమ్మానాస్పద వ్యక్తి మనకు మహామహిమ కహిదేచు సినా. మహాప్రభుకు ఛాడి ఆ సహిత ఏ శబ్ద కణ శోభా పాయ, జది కహి ఏ శబ్దర అధికారీ తె నిర్ద్వందరే సే ఆమర మహాప్రభు, సే మహామహిమ. తాంకరి హి ఆజి ప్రత్యావర్తన జన్మభూమి బా మాతృభూమిరు కర్మభూమికు. కెతె సుందర వార్తా ఏ ప్రత్యావర్తనర, గుండిచా మండప తాంకర అతి ప్రియ స్థాన సత ఏ నిశ్చిత మధ్య, కింతు కర్మ కర్తవ్య ఆగరే సబు పచ్చ హే జాయ. సబు ప్రియ వస్తు ఠారు మాయా కాటివాకు పడే. పతిత జనంకు ఉద్ధారివా పై జోంటి తాంకర పతాకా ఉడుచి, జేవ శ్రీవత్స ఖండశాళ తాంక కర్మ సంపాదనర ఆస్థాన సెఠాకు తో ఫెరివాకు హి హెబ. మోహ మాయాగ్రస్త సంసారర ఆసక్తిరే పడితివా మణిష సంసార ఛాడి నిజర పరమధామకు ఫెరిజివా పై సంసారర ఆసక్తిరే కెతె లిప్త హైథాయ్, సంసారకు ఛాడివాకు మన కరే నై. కెతె సుందర పరమార్థిక వార్తా దౌచంది మహాప్రభు దేఖంతు తో, ఆసిలే హసి హసి ఫెరుచంది మధ్య హసి హసి. ఏ తత్వటి ఆమకు ఆపణైవాకు హెబ మహాప్రభుక ఏ బాహుడారు. ఆమె ప్రార్థనా కరుచు మహాప్రభుక పాఖరే తాంకరే భవ్య ఏం దివ్య లీలా ఆపణ మనకు శుణ